ఇంకా చోటు మా నా చోటు కాదు ఎందుకు దక్కంగా మొక్క ఎక్కాలి సుమ సక్కు తాకేను ముట్టు తాకేను వార్త